0: ఏమంటే దివ్య కలుగు.
1: తన ఆత్మావే పాదాలతే పోల విరివాక్రవన్ యార్.
0: సంగీతం పైన వర్త
1: இல்லை.